0: మేనిచంది కరీం ఖాన్ బందీ పకా దీటకు.
1: అరే అరే ఏ కొం కొర్చో అముకు బంధన కొర్చో కైకి కికే కే తమని
0: ము కపూర్ ఖాన్ రాజగడర నువా సేనాపతి ఏ ఇచ్చోటా సేనాపతి కరీం ఖాన్
2: రాజా దుర్జయ సింగ్ ర హుకుమ అచి తుమకు దేఖిలా మాత్రే బందీ బనేవాకు.
0: కరీం లె చలో ఇస్కో.
3: అరే నుసంస ଆମେ ମାନେ ଦୁଇ ଦିନ ହେଲା କିଛି ଖାଇନୁ, କ୍ଷୁଧାରେ ପେଟ ଜଳି ଯାଉଛି, ଆମକୁ ଛାଡି ଦିଅ, ତମର ଧର୍ମ ହେବ ଆମେ କୌଣସି ଝରଣା କି ନଈ କୂଳକୁ ଯାଇ ଚୁପାଏ ପାଣି ପିଇବୁ, ଆମକୁ ଛାଡି ଦିଅ।
0: ଯା ବୋଲାରେ ବୁଢା ପାଣି ପିଇବୁ।
3: ମତେ ମାରୁଛ କାହିଁକି? ତୃଷାର୍ତ୍ତକୁ ପାଣି ବନ୍ଧା ତ ତେଲ ନାଇଁ, ଓଲଟି ଅମଣିଷ ପରି ମାରୁଛ।
0: ବେଶୀ ବକ୍ ବକ୍ ନକରି ସିଧା ସିଧା ଚାଲ, ନହେଲେ ତତେ ଚାବୁ ପିଟିବେ।
4: ଭାରି
3: ଦୁର୍ବଳ ପାରୁନାହାନ୍ତି, ଯା ଟିକେ ଆସ୍ତେ ଆସ୍ତେ ଚାଲ।
4: ଏମାନେ ଆମକୁ କୁଆଡେ ନଉଛନ୍ତି? ଆମେ କଣ ଆଉ ବସନ୍ତର ଭେଟ ପାଇବୁନି?
3: ଚଣ୍ଡାଳଙ୍କ ଆଗରେ ତା କଥା କିଛି କୁହ ନାହିଁ।